సకాలి ఇరు యొక్క టికెట్ కి నికాలేదా చేతామని గేటోసా అది బిహార్ ఆకస్మిక బాధి గేటాంగ్ బాధ గుర్తు దొక్కింది మరిక జిల్లా హనుమాన్పుర లంజం తనహు కాస్కి సంద్ర పల్బత్ మ్యాక్టి పర్మం రూపా పింఠాన్ తథా ఆస్పాస్ జిల్లా అంశం తెసరి ఆజ బిహార్ సమ ఉచ్చ దొక్కింది జిల్లా హనుమాన్ కుంపూర్ రూపం పశ్చిమ సల్యాన్ బాంగ్ జాజర్కోట్ సూర్జిత్ దైలి తథా ఆస్పాస్ జిల్లా హనుమాన్ పత్రికా భేట సింధు పాలచోక్ నువా పట్ల శ్రద్ధ కించిత బాసిందాహరులు సాధాని పదం